0: కౌసల్యానందన్ భగవాన్ కి
1: జయ,
0: శ్రీ దశరథ నందన్ భగవాన్ కి
1: జయ,
0: శ్రీ కైకేయీ నందన్ భగవాన్ కి
1: జయ,
0: శ్రీ సుమిత్రానందన్ భగవాన్ కి
1: జయ,
0: శ్రీ చారో భయ్యన్ కి
1: జయ,
0: శ్రీ హనుమాన్జీ మహారాజ్ కి
1: జయ,
0: శ్రీరామ్ జనం భూమి కి
1: జయ,
0: శ్రీకృష్ణ జనం భూమి కి
1: జయ,
0: శ్రీ కాశీ విశ్వనాథ్ కి
1: జయ,
0: శ్రీ అయోధ్యాధామ్ కి
1: జయ,
0: శ్రీ సరియూ మహారాణి కి
1: జయ,
0: జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్ కి
1: జయ,
0: గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కి
1: జయ,
0: సమస్త పూర్వాచార్యో కి
1: జయ,
0: సర్వసంద వైష్ణవ భగవాన్ కి
1: జయ,
0: సత్య సనాతన్ ధర్మ కి
1: జయ,
0: గోమాత కి
1: జయ,
0: భారత్ మాత కి
1: జయ.